నందన్ భగవానికి, శ్రీ సుమిత్రానందన్ భగవానికి, శ్రీ చారో భయ్యనికి, శ్రీ హనుమాన్జీ మహారాజుకి, శ్రీరామ్ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్కి, శ్రీ అయోధ్యాధామ్కి, శ్రీ సయ్యూ మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజుకి, గోస్వామి శ్రీ తులసీదాసి మహారాజుకి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన్ ధర్మ

0: జగదాసుకు సంపత్తి పుణ్యోహం తవ దర్శన శంకర భగవాన్ కీ జయ.
1: సభీ భక్తజన భోలే బాబా కే చరణో మే అప్నే శీష్ కో జుకాయంగే, విప్రజన ఆప్కు ఆశీర్వాద్ దేంగే.